ప్యాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు. కాస్త దిచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పర పోతారు, తిత్తర పోతారు. నాను కూడా సజ్జతానే.

మరి సరిగ గణపతి పని సరి స నిపమ సరిగ గణపతి నిప్ప నిప్ప మరి సరి సమ సప సరి